ఏటం వహమ హే గంగు తారుణ్య తుల్హ వే భామ హే ఇష్ట ఏటం వహమ హే గంగు తారుణ్య తుల్హ వే భామ హే ఇష్ట